0: లుక్కయ్య మారే విడని ఊని దొక్కి వాడే మన మెమరీ లో స్కీల
1: మెమరీ లో కౌన్ డాక్టర్ యాదు సున్నది
2: Even in driving, Chamit and Charu.

0: లుక్కయ్య మారే వేడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్కీల
1: మెమరీ లోస్ కాల్ ది డాక్టర్ యాదు సున్నది
0: మమ కిరికి బుణ్య అయ్యా సీని వెడని ముక్కు తట్టపై విడుకురని అయ్యా మాట
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరితము కీర తీయరాని
2: සම අනුග්‍රහය
3: රසයනුත් ඉහළ ගුණයනුත් ඉහළ විජය තෝසේ මිශ්‍රණය
2: විජය ප්‍රඩක්ස් අපේ රසය රටේ සැමට
3: ITN ලක්හඬ පූජා
2: සම්බ

0: లుక్కయ్య మారే విడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కాల్ ది డాక్టర్ యాదు సున్నది
0: మమ్మ కిరికి బుణ్యే అయ్యా సీని విడని ముక్కు తత్తపై విడుకురనే అయ్యా మాట
1: సూపరి డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయనాలి
2: Hina Vevi Sinduahanna FM 93.5 FM 93.7 Handavi 4 veddi tune karala thiyaganna
3: Evening Drive with Chamit and Charu